0: Radio Marxist.
1: 您好
2: ，Assalamualaikum. Welcome to Mauritius.
3: Namaskar.
4: Shudrendri ki hrudaya purvaka namaskaram.
5: Ungal anaivarukkum vanakkam.
6: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
7: తెలుగు సన్నిధి సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

की मंगलम, कुलुचुमा यदनेलुचुमा राज्यमा तल्ली की मंगलम। ప్రియమైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం వేళ ఇప్పుడిప్పుడే అయింది. మన రేడియో మరుషిస్ ఛానల్ మీద నాలుగుంబావు. డెబ్బై 5 నిమిషాల తెలుగు ప్రసారంలో వందనాలు. తెలుగు సన్నిధి ఇంకొకటి అమూల్యమైన అవకాశం మాకు కలిగింది. ఈరోజు బ్రహ్మాండకరమైన ఒక వారం మొదలవుతున్నది. అలానే ఇదే రోజున నెల యొక్క తొలి తారీఖున ఈ సోమవారం నాడు ప్రారంభమవుతున్నది జూన్ అన్న నెల. దైవానుగ్రహాలతోనే ఇదే నెల దివ్యంగానే బ్రహ్మాండకరంగానే మొత్తం యొక్క శుభాంతం వరకు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

औनदी श्रोतल रमणिनाटि शुभ कार्यक्रमानिकि ओक तोलि विघ्न विनायकुडि ओक पाटतोने प्रारंभं चेसि उन्नाम। ज्ञानानिकि बुद्धिकि विजयानिकि ओक प्रतीक श्री विघ्न राजुडु జీవితంలోని అడ్డంకులను తొలగించి సద్బంధంతో నడిపిస్తాడనే విశ్వాసం భక్తులందరిలో ఉంటుంది. ఆ మహాగణపతిని స్మరించుకుంటూ మన కార్యక్రమం మన కొనసాగిస్తున్నాం.

శ్రోతలారా, శివతత్వం గురించి చెప్పాలంటే ఒక చిన్న ఆలోచన. జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఎదురైన మనస్సు మీరు స్థిరంగా ఉండటం ఎంతో ముఖ్యము. కైలాసనాథుడు మనకు నేర్పే గొప్ప సందేశం అదే. ప్రశాంతత, సహనం, కరుణ ఇవే శివుణ్ణి యొక్క ఆభరణాలు.

శ్రోతలారా, మన వార ప్రసారం మీరు వినబోతున్నారు మన రేడియో మరిషస్ ఛానల్ మీద. అంటే తెలుగు సన్నిధి మరొకండి. ఇదే 75 నిమిషాల తెలుగు కార్యక్రమం. సాయంకాలం 5:30కు పూర్తి అవుతుంది.

శ్రోతలారా, రామాయణం మనకు జీవిత పాఠాలను నేర్పే మహాగ్రంథం. కష్టాల్లో ధైర్యం, విజయాల్లో వినయం, సంబంధాలలో నిబద్ధత, ఇవన్నీ శ్రీరాముని యొక్క జీవితం ద్వారా మనకు నేర్చుకునే యొక్క సదవకాశంగా వస్తుంది.

ప్రియమైన శ్రోతలారా, ఇప్పుడు ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి, శుభాలకు అధిష్టాన దేవత అయిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మహిమను ఈ పాటలో స్మరించుకుంటాం. క్షీరసాగర మథనం సమయంలో అవతరించిన మహాలక్ష్మి అమ్మవారు భక్తుల యొక్క జీవితాలలో ఆనందం, సంపద, సంతోషాలను ప్రసాదించే జగన్మాతగా ఆరాధింపబడుతుంది.

శ్రోతలారా, ఈ విశేషమైన ప్రకటనతోనే మన ఈనాటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. రేపటి జూన్ యొక్క 2వ తేదీన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం వార్షిక ఆలయానికి 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు. ఏకానిక విశేషమైన కార్యక్రమం ఉదయం 9 నుంచి మొదలై అమ్మవారి యొక్క విశేషమైన అభిషేకాలతోనే సాయంకాలం వేళ విశేషమైన పూజలు, విశేషమైన హోమాలు, ఇంకా కీర్తనలు, ఎన్నో ఎన్నెన్నో భాగాలుగా ఈ విశేషమైన కార్యక్రమంలో మీరు వస్తే వెళ్తే మీరు స్వామి అంటే అమ్మవారి యొక్క కృపాకటాక్షం తప్పనిసరిగా మీకు పొందుతుంది.

అవునండి శ్రోతలారా, ఇప్పుడు సరిగ్గా గడియారపు ముళ్ళు సూచిస్తున్నట్టుగా సాయంకాలం వేళ ఐదైంది. మనైనాటి తెలుగు సన్నిధి కార్యక్రమం యొక్క తొలి భక్తి పాటలపై ఆధారపడి భాగం ఇక్కడే మనం ముగిద్దాం. ఇక ద్వితీయ భాగంలో అంటే మిగిలినవి 30 నిమిషాలు 5.5 గంటల వరకు మనం చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే కొనసాగిద్దాం.

అవునండి ప్రియమైన శ్రోతలారా, మన రేపటి జూన్ యొక్క 2వ తారీఖున మరొకండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం. తెలంగాణ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షలు, ఉద్యమాలు, త్యాగాలు ఫలించి 2014 యొక్క జూన్ 2వ తేదీన భారతదేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈరోజు తెలంగాణ ప్రజలు గౌరవకారమైన చారిత్రక ఘట్టంగా నిలిచింది.

శ్రోతలారా, రేపటి యొక్క జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ యొక్క దినోత్సవం. అసలు సంపన్నమైన చరిత్ర, ప్రత్యేకమైన సంస్కృతి, సాహిత్యం, జానపద కళలు, పండగలు, సంప్రదాయాలకు తెలంగాణ నిలయంగా ఉంటుంది కదూ. మరొకండి, బతుకమ్మ, బోనాలు వంటి ఉత్సవాలు తెలంగాణ ఆత్మను ఇంకా యొక్క ప్రతిబింబంలా ఉంటుంది. వ్యవసాయం గురించి పరిశ్రమలు, విద్య, సాంకేతిక రంగాలలో తెలంగాణ సాగించిన ప్రగతి దేశవ్యాప్తంగా ప్రశంసలు ఇప్పుడు పొందుతుంది.

శ్రోతలారా, తెలంగాణ సంస్కృతి ఎంతో వైవిధ్య భరితంగా ఉంటుంది. ఆ గ్రామీణ జీవన శైలి, జానపద కళలు, పాటలు, నృత్యాలు, ఇదే రాష్ట్ర, ఇదే ఈ ప్రత్యేక నెల ఆత్మను ప్రతిబింబిస్తాయి. మరొకండి బటుకమ్మయన్న పండగ తెలంగాణ మహిళల ఐక్యతను, ప్రకృతి పట్ల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. అలాగే బోనాల పండగ శక్తి దేవత ఆరాధనలో భాగంగా ఎంతో వైభవంగానే జరుపుకుంటారు.

శ్రోతలారా, మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం, మారిషస్ తెలుగు మహాసభ, తెలుగు భాషా సంఘం వాళ్ళు సంయుక్తంగా శ్రీ సింహాద్రి అప్పన్న దేవాలయం తెలుగు మహాసభ యొక్క రెండో శాఖలో రేపటి జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం యొక్క విశేషమైన సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30కి విశేషమైన కార్యక్రమం. మరొకండి ఇదే కార్యక్రమం శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం.

తెలంగాణ భాషలో ఆ ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. తెలుగు భాషలోనే ఉన్న తెలంగాణ యాసకు ఒక సహజమైన సోగ ఉంది. సరళత, జానపద గీతలు, పద్యాలు, కథలు ఈ ప్రాంతకు ప్రజల యొక్క జీవనాన్ని ఎంతో అందంగా చిత్రిస్తాయి. ఈ ఆధునిక కాలంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటి నిలిచి ఉన్నది. హైదరాబాదు ఏ విధంగా నగరం సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది, అదేవిధంగా వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, ఐటీ రంగాలలో తెలంగాణ సాధిస్తున్న పురోగతి ఎంతో గర్వకారణం.

అవునండి ఈ శ్రోతలార ఇంకా 4-5 నిమిషాలు మన నాటి కార్యక్రమం పూర్తి అవుతుంది. రేపటి ఒక విశేషమైన రోజు కోసం మనం అందరం ఎదురు చూస్తున్నాం. అంటే ఈ ప్రత్యేక రోజున మనం తెలంగాణ ప్రజల ఇక్కడ మరుషస్తోనున్న అందరి ఆత్మ గౌరవం త్యాగం సల్కంపాన్ని స్మరించుకుంటూ ఈ నెల మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. చివరిగా జై తెలంగాణ అనే గర్వభావంతోనే మన నాటి కార్యక్రమం మనం ముగిద్దాం. అనేక ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో శ్రద్ధతోనే శ్రద్ధపూర్వకంగా మన నాటి కార్యక్రమం యొక్క ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కలిసిగానే విన్నారు అనుకుంటున్నాను. బాగా మెచ్చుకున్నారు ఈరోజు మన నాటి 75 నిమిషాల ప్రసారాన్ని. హరి శ్రీనివాస, జై తెలుగు తల్లి, జై తెలంగాణ. నమస్కారం.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
3: శ్రోతలకు మాహృతి పూర్వక నమస్కారం, స్వాగతం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం. మధురమైన సినీ పాటలు ఎన్నుకొని ప్రసారం చేస్తాం ఈ రాత్రి వేళ. మీ ఆజీ వందన మీతో ఉంటుంది 20 నిమిషాలకు. పదండి శ్రోతలరా, ఈ రాత్రి వేళ కార్యక్రమం విశేషంగా మీకోసం, మీ ఆనందం కోసం ప్రసారం అవుతున్నది మన స్వరాల వేదిక.

ఇంకొకసారి గుర్తించుకోండి సంగీత ప్రియులారా, మన ఈ రాత్రి వేళ కార్యక్రమం విశేషంగా మీకోసం ప్రసారం అవుతున్నది. రాత్రి వేళ మీరు పని నుంచి ఇంటికి చేరి ఉన్నారు, భోజనం చేస్తున్నారు లేదా తయారు చేస్తున్నారు. విశేషంగా స్త్రీలకు ఎంతో కష్టంగా పని చేసి రాత్రి వేళ కార్యక్రమం వింటూ మీ భోజనం తయారు చేస్తూ ఇంకా మీ భోజనం చేస్తున్నారు శురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం.

జనులకి వివిధమైన తీరిక సమయం ఉంటుంది. నిజంగా మీ తీరిక సమయంలో వివిధ కార్యక్రమాలు, వివిధ కార్యాలు చేయవచ్చు. కొంతమంది సంగీతం వినడం తమ తీరిక సమయంలో అద్భుతంగా గడుపుతారు. కొంతమంది పాడుతారు, కొంతమంది చదువుతారు, కొంతమంది ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని శాంతంగా సమయం గడపడం ఎంతో ఇష్టం.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి మన ఈ 20 నిమిషాలకు మిమ్మల్ని ఎంతటిని చేయడానికి తీసుకుని వచ్చాను మధురమైన సినీ పాటలు. ఇంకొకసారి మీకు మీ కుటుంబాలతో సమయం గడుపుతూ ఆనందించండి. అయితే ఇంతటితో వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు